ఆ చొక్కా మల్లెయా, ఓ మేడే చల్లెయా, ఆహా మేడే చల్లెయా, చల్లా మేడే హత్ దా, పుత్తర్ మేరీ సస్ దా, నయ్యో మేడే వస్ దా, తే ఓ మేడే చల్లెయా, చల్లా మేడే హత్ దా, పుత్తర్ మేరీ సస్ దా, నయ్యో మేడే వస్ దా, తే ఓ మేడే చల్లెయా, ఆహా మేడే చల్లెయా, వావా మేడే చల్లెయా, చల్లా చల్లం చల్లెయా, దానా పానీ రల్లెయా, గియా గియా సావరితే, నువ్వా చొక్కా మల్లెయా, ఓ మేడే చల్లెయా, వావా మేడే చల్లెయా, చల్లా మేడీ బాదా, జవాయి మేడీ మాదా, నయ్యో మేరే వస్ దత్తే, ఓ మేడే చల్లెయా, చల్లా మేడీ బాదా, జవాయి మేడీ మాదా, నయ్యో మేరే వస్ దత్తే, ఓ మేడే చల్లెయా, ఆహా మేడే చల్లెయా, వావా మేడే చల్లెయా, చల్లా చల్లం చల్లెయా, దానా పానీ రల్లెయా, గియా గియా సావరితే, నువ్వా చొక్కా మల్లెయా, ఓ మేడే చల్లెయా, మేడే చల్లెయా, వావా మేడే చల్లెయా, చల్లా పయా టోకరీ, పయా గయా నోకరీ, పిచ్చో జంపై చోకరీ, ఓ మేడే చల్లెయా, ఆ మేడే చల్లెయా, చల్లా పే టోకరీ, పై గయా నోకరీ, పిచ్చో జంపై చోకరీ, తే ఓ మేడే చల్లెయా, ఆ మేడే చల్లెయా, వావా మేడే చల్లెయా, చల్లా చల్లం చల్లెయా, దానా పానీ రల్లెయా, గియా గియా సావరితే, నువ్వా చొక్కా మల్లెయా, ఓ మేడే చల్లెయా, ఆహా మేడే చల్లెయా, వావా మేడే చల్లెయా. హున్ అగ్లా శ్లోక్ గీత్ ఏ ఏక్ ప్యార్ కరన్ వాలా జోడా హే తే చువర్ ఆదియే చువర్ కు హున్ మేడే నాల్ పనీజవన్ కాజ కర గిన్ కాజ తో పహలా బహు గోమ ఫిర్ గిద్దే బహు వాదే కర గిద్దెన్ హున్ అప్నే వాదే పూరే కర తా మేకు అప్నే చౌకీ ది రాణీ బనాచా మేకు ముల్తానీ కంగన్ పవాచా ముల్తానీ కంగన్ పవా దేవే పూరే కర దేవా దే ముల్తానీ కంగన్ పవా దేవే పూరే కర దేవా దే ఏ నరమ తినా ఝుక బావా ఏ నరమ తినా ఝుక బావా తేకు దేఖన్ తే చనకావా తేకు దేఖన్ తే చనకావా మేకు జల్దీ జల్దీ ల్యా దేవే ముల్తానీ కంగన్ ముల్తానీ కంగన్ పవా దేవే పూరే కర దేవా దే ముల్తానీ కంగన్ పవా దేవే పూరే కర దేవా దే.